0: know what's going on at 2XX right now? Well, jump onto Facebook or jump onto Instagram and check us out. Or if you're not into social media because you think it's going to be the death of society, jump onto 2xxfm.org.au. It's a great website. It's got your 2XX track of the week on it. It's got a great programming list letting you know exactly what's going on right here. And always remember, it's your community radio station.
1: This is 2XX FM 98.3 People Pod Radio. మీరు కెన్బరా తెలుగువాణి కార్యక్రమాన్ని 2XX FM 98.3 తరంగాలపై వింటున్నారు. మీకు ఈరోజు కార్యక్రమాన్ని సమర్పిస్తున్నది శ్రీనివాస్ ప్రసాద్ లక్కరాజు. ముందుగా మనము ఒక భక్తి గీతాన్ని విందాము. ఇది కారుణ్య సింగర్ కారుణ్య పాడారు. వినండి.

అదండి కారుణ్య పాడిన ఒక మంచి భక్తి గీతము. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, గత నెల 26వ తారీఖున అనగా ఒక 4 రోజుల క్రితము మనకి నేపాల్లో వరద సృష్టించిన బీభత్సం గురించి మీరు వినే ఉంటారు. అందులో ప్రాణాలు కోల్పోయిన వారు, అలాగే అక్కడికి వెళ్ళి తప్పిపోయిన వారి గురించి ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా ధైర్యాన్ని కలిగించాలి అని చెప్పి మనం కోరుకుందాము. చనిపోయిన వారందరికీ పాపము సద్గతి ప్రాప్తించాలని కోరుకుందాము. ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చిన దీని ప్రకారం దాదాపు 950 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ఇంకా చాలామంది గురించి ఆచూకీ ఇంకా తెలియలేదు. ఇది ఒక విధంగా చెప్పాలంటే మనం అందరము, అంటే ప్రపంచం మొత్తం ఉలిక్కిపడింది గత వారం నాడు ఈ సంఘటన జరిగిన తర్వాత. దాని గురించి కొద్దిగా మనం మాట్లాడుకుందాం. ఎందుకు ఇలాంటివి జరగడం అనేది చరిత్రలో జరిగినాయి ఇలాంటివి, కాకపోతే దాని నుంచి మనం ఏమి నేర్చుకున్నాము, దాని గురించి మనం ఏమి చేయబోతున్నాం అనేది కూడా ఆలోచించుకోవాలి కదా. ఇది మనకి నేపాల్లో లాంగ్ టాంగ్ లీరింగ్ ప్రాంతంలోని హిమానీ నదం అంటే గ్లేషియర్స్ అంటారు కదా. సో పర్వత ప్రాంతం మంచు కొండలలోంచి ఒక కొండ చర్యలు, మనకి మామూలుగా అయితే కొండ చర్యలు ఇరిగి పడతాయి, ఆ కొండ చర్యలే మనకి మంచుతో కూడినవి కాబట్టి, వాటితో పాటుగా అవి నిటారుగా మనకి అంత పెద్ద ఎత్తు నుంచి దాదాపు 8 మీటర్ల ఎత్తు నుంచి అవి కిందకి పడి, దాంతోపాటుగా మనకి దాన్ని ఏమంటారంటే రాళ్ళు రప్పలు మొత్తం వీటన్నిటినీ తీసుకొని దాంతో కింద ఉన్న నదిలోకి పట్టడం వలన ఏమైందంటే ఒక్కసారిగా ఆ పైనుంచి కిందకి పడుతూ ఆ మంచుకంతా కరిగి నీకొని దాంతో కింద ఉన్న నదిలోకి పట్టడం వలన ఏమైందంటే ఒక్కసారిగా ఆ పైనుంచి కిందకి పడుతూ ఆ మంచుకంతా కరిగి

ఒకే రూపంలో దాడి చేయలేదు. మంచు కూలింది, రాళ్ళు కదిలాయి, నది ఉప్పొంగింది, మట్టి ప్రవాహంగా మారింది, మౌలిక వసతులు కొట్టుకుపోయాయి, ప్రాణనష్టం సంభవించింది. ఇదే భవిష్యత్తులో ప్రకృతి విపత్తుల స్వరూపంపై శాస్త్రవేత్తలకు ఆందోళన గురి చేస్తున్న అంశము. ఇది ఒక హెచ్చరిక మాత్రమే అనుకుంటే మనము పొరపాటే. హిమాలయ ప్రాంతంలో కానీ ఎక్కడైనా సరే మనకి మారుతున్న ఉష్ణోగ్రతలు, అలాగే గ్లేషియర్లు కరగడం, మంచు నమూనాల్లో మార్పులు రావడం, శాశ్వతంగా ఉండే మంచు బలహీనపడటం వంటి పరిణామాలు పర్వత ప్రాంతాలను మరింత అస్థిరంగా మారుస్తున్నాయని మనకి శాస్త్రీయ పరిశోధనలు చెబుతున్నాయి. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటైన్ డెవలప్మెంట్ తాజా నివేదిక ప్రకారం 1930 నుంచి 2020 మధ్యన హిందుకుష్ హిమాలయ ప్రాంతంలోని హిమానీ నదాల విస్తీర్ణం సుమారు 12% తగ్గిపోయిందిటండి. 2026 విడుదల చేసిన మరో నివేదిక 2000 తర్వాత హిమానీ నదాలు కరిగే వేగం రెట్టింపు అయినట్లు గుర్తించిందిట. వాళ్ళు ఆ విధంగా పేర్కొన్నారు. చమోలి అనేది అంటే మనకి ఉత్తరాఖండ్లో 2021 భారతదేశంలోని ఉత్తరాఖండ్లో 2021 జరిగిన చమోలి దుర్ఘటనను మనం గుర్తు చేసుకుంటే, రోంటి శిఖర, అక్కడ ఉత్తరాఖండ్లో ఉన్న రోంటి శిఖరం నుంచి సుమారు 2.7 కోట్ల క్యూబిక్ మీటర్ల హిమానీ నద మంచు కూలిపోయినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలిందిట. ఆ భారీ హిమపాతం లోయల్లోకి దూసుకొచ్చి అత్యంత వేగవంతమైన అవశేషాల ప్రవాహంగా మారింది. దాని మార్గంలో ఉన్న జల విద్యుత్ ప్రాజెక్టులు, మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీన్ని కేవలం కొండ చర్యలు విరిగిపడంగానో భూతాపంగానో చూడకూడదు. పర్వతం కూలింది, మంచు రాళ్ళు కదిలాయి, ప్రవాహం ఏర్పడింది, నది మార్గంలోకి దూసుకెళ్ళాయి, అవశేషాల ప్రవాహంగా మారింది. మానవ నిర్మిత మౌలిక వసతులు దాని తీవ్రతను మరింత పెంచాయి. చమోలి ఒక ప్రమాదం మాత్రమే కాదు, ఇలాంటి క్యాస్కేడ్ డిజాస్టర్లకు ఇది ఒక ఉదాహరణ. అలాగే మనకి 1970 పెరూలో కూడా ఇలాగే జరిగినది అని చెప్తున్నారు. సుమారు అప్పుడు 25,000 మంది ప్రాణాలు కోల్పోయారట. 1941 పెరూలోని హువారాజ్ ప్రాంతంలో గ్లేషియర్ సంబంధిత విపత్తులో సుమారు 5,000 మంది, అలాగే 1962 రన్హియరక్లో మరో భారీ హిమపాతం దాదాపు 4,000 మంది ఇలా చనిపోయారు. అంటే హిమానీ నదాలు, మంచు పర్వతాలు కలిసిన ప్రాంతాల్లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం అనేది కొత్తది కాకపోయినా కానీ మారుతున్నది దాని నేపథ్యం. తీవ్రత, వేగం, ప్రభావ పరిధి, ఇక్కడే వాతావరణ మార్పు అనేది మనకి చర్చలోకి వస్తుంది. ప్రపంచంలో ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ పర్వత ప్రాంతాల్లో హిమానీ నదాల మంచు కరుగుతోంది. మంచు రాళ్ల మధ్య ఉండే సహజ స్థిరత్వం మారుతోంది. కొన్ని ప్రాంతాల్లో భారీ మంచు కొండ కరుగుతోంది. మంచు కవర్, వర్షపాతం గడ్డగట్టే కరిగే క్రమాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో పర్వత వాలులు అస్థిరమయ్యే అవకాశం ఏర్పడింది. ICIMOD ప్రకారం హిందూకుష్ హిమాలయ ప్రాంతంలో మంచు కొండల నష్టం వేగవంతం అవుతుండటంతో హిమపాతం ప్రక్రియలు మారుతూ భారీ మంచు కొండల క్షీణత జరుగుతోంది. నదీ ప్రవాహాలు మరింత అనూహ్యంగా మారుతున్నాయి. ఫలితంగా మనకి ప్రకృతి విపత్తులు రూపం మార్చుకొని ప్రమాదాలు పెంచుతున్నాయని ఆ సంస్థ పేర్కొన్నది. అంటే వాతావరణ మార్పు అనేది ఒక విపత్తును నేరుగా సృష్టించడమే కాకుండా విపత్తు సంభవించే పరిస్థితులను మార్చే నేపథ్య శక్తిగా కూడా పనిచేస్తోంది. సో వీటన్నిటిని చూస్తుంటే మన వాళ్ళు అనేది ఎల్నినో కూడా ఒక కథలోని భాగమే అని అంటారు. ఇప్పుడు మనకి వాతావరణ 2026 బలమైన ఎల్నినో అభివృద్ధి చెందుతుందని ప్రపంచ వాతావరణ సంస్థ చెబుతోంది.
ఆగస్టు అక్టోబర్

కాలంలో అది మరింత బలపడే అవకాశం ఉందని అంచనా. దీనివల్ల ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు, ప్రాంతానుసారంగా మారిన వర్షపాత నమూనాలు ఏర్పడే అవకాశం ఉంది. భారత ఉపఖండంలో కూడా సాధారణం కంటే తక్కువ స్థాయి వర్షపాతం ఉండే అవకాశాన్ని డబ్ల్యూఎంఏ సీజనల్ అవుట్లుక్ ఇచ్చిందిట. అయితే ఎల్నినో ఒక్కటే భారత వర్షపాతాన్ని నిర్ణయించడం, భారత మహాసముద్ర ఉష్ణోగ్రతలు, ఐఓడి మాడెన్ జూలియన్ ఆసిలేషన్ వంటి అనేక వాతావరణ సంస్థలు కూడా దీన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే ఈ ఏడాది మనకి తక్కువ వర్షాలు పడ్డాయి. అక్కడ మన తక్కువ వర్షపాతం ఉంది మనకి భారతదేశంలో కూడా. అలాగే అక్కడొక్క చోటే కాదు, మనకి అన్ని చోట్ల అలాగే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మనకి చూస్తే ఒక విధంగా ఈసారి మనకి ఇప్పుడు ఈరోజు నుంచి మనకి స్ప్రింగ్ స్టార్ట్ అవుతుందన్నారు. కాకపోతే మనకి ప్రిడిక్షన్ ఏంటంటే ఎప్పటిలాగా కాకుండా ఇప్పుడు కొద్దిగా వేడిగా ఉండబోతోంది అని వాతావరణము అని చెప్పి అన్నారు. అలాగే మనకి మొన్న చలికాలంలో అంటే నిన్న మొన్న ఇప్పుడు కూడా చలి ఉందిలేండి. ఇప్పటి వరకు మనకి ఒక విధంగా చెప్పాలి అంటే అంతకు ముందర కంటే ఇప్పుడు కొద్దిగా వేడిగానే ఉన్నట్టు అనిపించింది మనకి. మనకి ఏమనిపిస్తుందంటే ఇదివరకటి వరకు ఏమైనదంటే మనకి ఇదే జస్ట్ ఒక వర్షపు నీరే కదా అని చెప్పి అనుకుంటున్నారు మనకి. సో మనం వర్షపు నీరే కదా అని వర్షపాతాన్ని కొలిస్తే సరిపోతుంది అని చెప్పి అనుకున్నారు. కానీ భవిష్యత్తులో వరదకు మాత్రం ప్రశ్నలు ఎక్కువగానే వస్తున్నాయి. దానికి ఆలోచించాల్సినవి ఏంటంటే ఇలా మనకి గ్లేషియర్స్ ఎంత స్థిరంగా ఉన్నాయి, పర్వత వాలు ఎంత స్థిరంగా ఉన్నది, ఎక్కడైనా అలా గ్లేషియర్స్తో నది ఏర్పడుతోందా, నదిని సహజంగా లేదా మంచురాళ్ల ప్రవాహం అడ్డుకుందా, ఆ అడ్డంకి ఎప్పుడు తెగిపోతుంది, దిగువన ఎంతమంది నివసిస్తున్నారు, ఇవన్నీ కూడా వాతావరణాన్ని అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. అబ్జర్వ్ చేయాల్సిన పరిస్థితులు అంటే భవిష్యత్తులో మనకి విపత్తుల నిర్వహణలో వాతావరణ సూచికలే మాత్రమే కాదు విపత్తు గొలుసుల క్రమ సూచనలను తెలపడం కూడా అవసరం కావచ్చు. సో ఇదండి మనకి అది ఒక విధంగా చెప్పాలంటే నేపాల్లో జరిగిన దానికి సముద్రం లేకుండానే సునామీ లాంటి విధ్వంసం కలిగింది అక్కడ. సో మనకి వీటన్నిటికి కారణం మనం ఎవరిని మనం బ్లేమ్ చేయొచ్చు అంటే ప్రకృతిని మారుతోంది అంటే దానికి మనం కూడా ఒక కారణమే కదా. ప్రకృతిలో మనకి కొండ చర్యలు అంటే మనకి కొండ ప్రాంతాల్లో కూడా మనకి అక్కడ రోడ్ల కోసం రహదారులు ఏర్పరచడం కోసం అని చెప్పి వాటిని తవ్వి మరీ మనకి రహదారులు అవి ఏర్పరిచి, అలాగే అక్కడ కొండ ప్రాంతాలలో కూడా కొన్ని చోట్ల కొంతమంది విశేషణారహితంగా డ్యాములు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఇలాంటివన్నీ మనం చేస్తున్నవే. జల విద్యుత్ ప్రాజెక్టులు అని చెప్పి అక్కడ సొరంగాలు, అలాగే పర్యాటక కేంద్రం కోసం అవంతా పర్యాటక కేంద్రాలు ఏర్పరిచి వీటి వల్ల అక్కడ పర్యాటక కేంద్రం కోసం అని చెప్పి అక్కడ మళ్ళీ భవనాలు కట్టి అలాగే అక్కడ కూడా వెళ్ళి జనాలు నివసిస్తున్నారు కదా. సో ఇవన్నీ మనం ఒక విధంగా చేసుకున్న అంటే ప్రకృతితో మనం ఆటలు ఆడుకుంటున్నట్టుగా అనిపిస్తున్నది. ఏదేమైనా అమాయకులైన ప్రజలు పాపం ప్రాణాలు కోల్పోయారు. మనకి ఇక్కడి నుంచి హిమాలయ ప్రాంతాలకి వెళ్ళాలని మన ఆస్ట్రేలియా నుంచి కూడా కొంతమంది వెళ్ళారు. దాదాపు 41 మంది ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. వారందరూ సురక్షితంగా ఉండాలి అని చెప్పి కోరుకుందాం మనం. ఇదండి నేపాల్లో జరిగిన విషయం గురించి మీకు చెప్పాను. అలాగే నేను మామూలుగా ఒక పాట వినిపిస్తాను మీకు. అది నిన్న మొన్న ఎప్పుడో వింటుంటే మన నేపాలీ వాళ్ళది ఒక ఫోక్ సాంగు ఉన్నది, అది ఒకటి వినిపిస్తాను మీకు. మొన్న ఎప్పుడో విన్నాను నేను, ఇది పాట బాగుంది అనిపించింది. ఒక నిమిషం అండి, అది ఈ లోపల ఈ పాట వినండి.

0: ఇది కెనబ్రా తెలుగువాణి అనండి. ఇందులో మనకి మన నేపాలీ బంధువుల్ని కొద్దిగా ఉత్సాహపరచడం కోసం అని చెప్పి ఆ పాట వేయాల్సి వచ్చింది. మీకు నచ్చిందని అనుకుంటాను. ఇది మన జానపద శైలిలో సాగే ఒక పాప్ సాంగ్ లాగా అనుకోవచ్చు మీరు నేపాలీ దాంట్లో. ఈ పాట ఏంటంటే అబ్బాయిలు తాము చాలా మంచివాళ్ళమని అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించడం, దానికి అమ్మాయిలు మీ వేషాలు మాకు తెలుసు అంటూ ఆట పట్టించడం అనే ఒక సరదా ప్రేమ ఆట రూపంలో సాగుతుంది. ఇందులో ఫన్నీ క్యాచీ బిట్స్ మరియు ఈ మినరల్ వాటర్ వర్సెస్ క్వార్టర్ కాన్సెప్ట్ వల్లే ఈ పాట ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా రీల్స్ మరియు యూట్యూబ్లో కూడా బాగా వైరల్ అయిన పాట. మీరు అవకాశం ఉన్నప్పుడు వెళ్ళి చూడండి. అదేంటంటే మనకి అబ్బాయిలు ఏమంటున్నారంటే, నేను మినరల్ వాటర్ మాత్రమే తాగుతాను, క్వార్టర్ అంటే మద్యం ముట్టను, నీకు సరిపోయే పర్ఫెక్ట్ మ్యాచ్ నేనే అని చెప్పి అబ్బాయిలు తమను తాము గొప్పగా చెప్పుకుంటుంటారు. అమ్మాయిలు వాటిని తిప్పికొడుతూ నువ్వు మినరల్ వాటర్ బాటిల్లో మద్యాన్ని దాచుకొని అబద్ధాలు చెబుతూ తాగుతావు, నువ్వు నాకేం పర్ఫెక్ట్ పార్ట్నర్వి కావు అని అబ్బాయిల గుట్టు రట్టు చేస్తూ సాగిన పాట అన్నమాట. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. దిస్ ఈజ్ 2XX FM 98.3 పీపుల్ పవర్ రేడియో. మీరు కెన్బరా తెలుగువాణి రేడియో కార్యక్రమాన్ని 2XX FM 98.3 పై వింటున్నారు. మీరు మా కార్యక్రమంలో పాల్గొనదలిచినట్లయితే కెన్బరా తెలుగువాణి @gmail.com సంప్రదించగలరు. అలాగే మనకి ఈ మధ్య నేను రక్షాబంధనం జరిగింది కదా, మనకి మొన్న శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకున్నాము రక్షాబంధన ఉత్సవాన్ని. దీని సందర్భంగానే మనకి న్యూయార్క్లో మన భారతదేశం నుంచి వెళ్ళిన వారు న్యూయార్క్ నగరంలో ఇచ్చిన ప్రసంగంలో నుంచి కొన్ని మాటలు మీకు చెప్తాను. అది యూనివర్సల్ వన్నెస్ అనే కాన్ఫరెన్స్లో మాట్లాడారు ఆయన. మాట్లాడుతూ ఆయన, మనమంతా ఒకటే, అంటే ప్రపంచమంతా ఒకే. యూనివర్సల్ వన్నెస్ అంటే మనకి విశ్వజనీన ఐక్యత, మనమంతా ఒకటే, ప్రపంచమంతా ఒకటే కుటుంబం, అంటే వసుదైవ కుటుంబకం అనే భావనను ఆయన నొక్కి చెప్పారు. భారతదేశము అనగానే మనకి గుర్తొచ్చేది భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిపెట్టడానికి, మరి మనము అందరినీ ఒకే తాటిపైకి తీసుకురావడానికి న్యూయార్క్ అనేది సరైన వేదిక అని ఆయన పేర్కొన్నారు. అలాగే మనకి మార్గాలు వేరైనా మనకి గమ్యం ఒక్కటే అనేది మన భారతీయ సనాతన ధర్మం చెప్పేది మనకి అదే. ప్రస్తుతం ప్రపంచంలో మతాలు ఆచారాలకే పరిమితమవుతున్నాయి కొన్ని రకాలవి అని ఆయన అభిప్రాయపడ్డారు. భగవంతుడిని లేదా అంతిమ సత్యాన్ని చేరుకోవడానికి మతాలు వేర్వేరు మార్గాలు మాత్రమేనని చెప్పారు. సైన్స్ దేనినైతే చైతన్యము అంటే కాన్షియస్నెస్ అని పిలుస్తుందో దాన్నే మన దైవత్యంగా పేర్కొంటున్నామని, అలాగే కేవలం ఆచారాలపైనే దృష్టి పెట్టకుండా అసలైన లక్ష్యాన్ని అంటే సత్యాన్ని మర్చిపోకూడదని ఆయన చెప్పారు. ప్రపంచ శాంతి మరియు సంక్షేమం కోసం భారతదేశం ఒక ప్రత్యేకమైన బాధ్యతను కలిగి ఉందని ఆయన వివరించారు. విశ్వగురువుగా భారతదేశం ప్రపంచ దేశాలకు మార్గదర్శనం వహించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అలాగే మనం బయట దేశాల్లోంచి వచ్చిన వాళ్ళము, మనకి జన్మభూమి భారతదేశం అయితే కర్మభూమి అనేది మనం ఉంటున్న ప్రదేశము. అలాగే మనం ఎక్కడైతే ఉంటున్నామో ఆ కర్మభూమి అభివృద్ధి కోసం పాటుపడుతూ అలాగే జన్మభూమికి కూడా సహాయము అందించాలి అని చెప్పి ఆయన ప్రసంగంలో చెప్పారు. మనకి ఒక విధంగా చెప్పాలంటే అమెరికా అనగానే మనకి ప్లూరలిజము అలా అవి గుర్తొస్తాయి. అదే భారతదేశం అంటే భిన్నత్వంలో ఏకత్వము అనేది ప్రతి వారికి తెలిసిన విషయమే అది. నాకు మీరు సమయం దొరికినప్పుడు మీరు ఆ పూర్తి ప్రసంగం వివరాలని మీరు అందులో వినగలరు. యూట్యూబ్లోను వివిధ మాధ్యమాలలో అవి ఉన్నాయి. మీకు సనాతన ధర్మం అంటే మనం ఏదో ఒక విషయాన్ని నమ్మాలి లేకపోతే మరణిస్తాము అని కాదు, అది అలాంటి సంస్కృతి కాదు. మనం ఏదైనా ఒక విషయం మీకు ఏదైనా ఒక విషయాన్ని చెప్తే దానివల్ల మనలో ఊహించని దానికంటే ఎక్కువ ప్రశ్నలు ఉదయించాలి. సనాతన ధర్మ ప్రక్రియ అంతా కూడా మనలో ప్రశ్నలు పెంచడం గురించే కానీ సంసిద్ధంగా ఉన్న సమాధానాలను ఇవ్వడం గురించి కాదు. ప్రశ్నలు లేవనెత్తబడతాయి. అలా లోతుగా ప్రశ్నించడం వలన మనము సహజంగానే దాని మూలాన్ని కనుక్కుంటాము. ఆ కోణాన్ని తీసుకురావడం కోసము అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ ఇది మరొక వేదాంతపరమైన అధ్యయనంగా మారకుండా చూడడం అనేది చాలా ముఖ్యము. అర్జునుడే తనకు తాను కొన్ని లక్షల ప్రశ్నలు వేసుకున్నాడు. మనము కేవలము అది అనుసరిస్తే చాలు, అప్పుడు ఈ జీవితం ఇవ్వబడడంలోని మౌలిక ఉద్దేశం మనకి తెలుస్తుంది. భారతదేశము అలాగే భారతదేశం వెలుపల ఉన్నవారిలో తమను తాము నిరూపించుకోవాలనే తగతగ వల్ల ఎలాగైనా సాధించాలనే తాపత్రయం ఏర్పడింది. ఇతరులు తమను దాటిపోతారనే భావన కలుగుతోంది. అనాదిగా వస్తున్న జ్ఞానాన్ని వారు అందరూ అనుసరించవలన మరియు పవిత్ర గ్రంథంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అది ఎన్నడూ మన మార్గం కాదు. మనమందరం కూడా భగవద్గీతని పాటించాలని చెప్తున్నారు. అది సరిగా అర్జునుడే తనకు తాను కొన్ని లక్షల ప్రశ్నలు వేసుకున్నాడు. మనం కేవలం అది అనుసరిస్తే చాలు, అప్పుడు ఈ జీవితం ఇవ్వబడంలోని మౌలిక ఉద్దేశం మనకు తెలుస్తుంది అంటున్నారు. మనకి ఇది సనాతన ధర్మం గురించి నేను చదివిన ఒక ఆర్టికల్లోని చెప్పాను.
1: Out the 2XX community events calendar. Find out what's happening around town, or on the flip side, tell everyone when you have an event coming up. Just go to the 2XX website at 2XXfm.org.au and submit your event details. It's easy, it's free, it's people powered. 2XX supporting our community.
2: Hello and welcome to Fair Comment, news and current affairs reflecting the diversity of Australia, connecting people from all around the nation on the Community Radio Network. Fair Comment is brought to you by Radio 4EB in Mianjin, Brisbane. I'm Eduardo Jordan, and this week on the show,
3: I would like to say that women who are in this situation, that they can take baby steps. They can take one, work alongside with someone who can provide them support and create a safety plan.
2: We explore why migrant women face more challenges when experiencing domestic abuse. We have all the details. And also today,
4: the African story does not only exist in the border of the African continent. So our community are everywhere, in Australia, the Caribbean, Europe, America, and our story travel with us. So the art of storytelling are so important to create space for our filmmakers.
2: The Africa Film Fest is back with workshops and films showcasing the African continent. Stay with us for this and more on Fair Comment.
5: That's Fair Comment.
2: But first, Queensland continues celebrating multiculturalism across the state. This time, Multicultural Queensland Month was present at Eat Street North Shore in Brisbane to celebrate with a small festival of culture and fun. Many attendees attended the stall, with kids being part of the event. 4EB's contributor Tony Pankaluik attended the Multicultural Festival and spoke with some participants to chat about multiculturalism.
6: I think multiculturalism is very important in Australia because it brings out all the good things in people. Like, we come from all different countries and we always give out the best of us from where we came from. Like, culture gives us not just the food but all of the traditions from everywhere in the world.
7: I think it makes us more tolerant and kind towards each other and makes the world more interesting.
8: I think that it helps people stay in touch with their culture and it promotes other cultures outside of our own.
9: I think multiculturalism is so important. I grew up without pizza, without Chinese, without any other different foods. So to have a life now where my grandchildren are able to have sushi for lunch, I think is amazing. To be able to have such a diverse range of different flavours, fruits, vegetables, meats, different flavours is the most amazing thing.
10: Food festivals, such as the Eat Street Market in Brisbane's East, have a wide variety of global cuisine stalls, all centralized in one location. The markets have become a popular destination for Brisbane locals looking to eat together and immerse themselves into the vibrancy of the city's multicultural life. Food is an integral signifier of national culture, as Zaira explains.
6: I think it's really good because we get to showcase all different food from all around the globe as well. I, for one, is not very good at trying different stuff from where I was before. But now that there are a lot of different food and culture around me, it's like picking my brain. It's like, oh, they look good. I want to try it. So I think the choices presented to us actually gives us the curiosity to actually try.
7: I think places like this, events like this, bring people of different backgrounds together. We've got a lot of different festivals for different communities, you know, like a Greek festival and so on. We've just been to a Russian festival recently, yeah. But having a multicultural one actually brings all the, different people together, and it's wonderful.
8: So everyone has a different taste palette, and I think it gives people the opportunity to try new things and explore different flavors of the world.
10: I asked Jeanette from Naughty Nuts the same question from the perspective of a food store owner.
11: As someone that works with food, how do the food festivals promote like tolerance and just understanding with people?
9: I think it's nice that it brings all the people together and they're able to be in one place, able to enjoy different foods. You listen to different cultures in music, see different cultures, different dress. I just think it creates much more resilience and tolerance.
11: How would Australia be different without multiculturalism?
7: Ooh, tricky one. I think we, being so far from the rest of the world, not having all these different communities and people of different backgrounds in here, would just make us much more closed in and less aware of the rest of the world. Having all these different nationalities is amazing in here.
8: We wouldn't have the food that we have in this country or the jobs or like ability to experience other cultures without leaving this country.
9: I think it'd be very backwards. I think we'd be stuck in just going along without having the diversity of multicultural. We would be a very flat society.
6: I think Australia's going to be different because we're not going to have variety. We're not going to have the insights of all different people from everywhere around the world as well.
11: Is there anything else you'd like to say just about multiculturalism, just as we wrap up?
9: I just think that we are very fortunate in Australia, very fortunate in Queensland to have an event like this, which puts a focus where I think where it's needed in our society.
8: It's important that we have it because even within Australia, if we didn't have multiculturalism, we wouldn't even have Indigenous connections to the country and the land. And I think that it's important that we have that since it's one of the biggest parts of Australian history.
7: I just want to ask everyone to be kind towards each other and accepting and seeing the person, not their nationality first.
2: That were attendees CJ and Anna speaking with 4EB's Tony Pankaluik. You're listening to Fair Comment on the Community Radio Network.